సమాన్ని ప్రభు కేశవుడే చలి ఆసన ప్రభు కేశవుడు కమల్ వేగాసన ప్రభు కా సిమరణ ఆన హార్ చుంకార సుఖ ప్రభు సిమరణ కాయ అంతనా పార సిమర సేజన జన కో ప్రమయా నాన తింజన శరణి పాయ హర సిమరణ కర పగ

సంకోచ దోనానికే కాద్యాభిత అవజయ పసరా ప్రసార సంత ప్రతాప దోహు బాకాపేతనియానంద చూజ ఆపే రసభోజన జోగో జిత్ పవిత్ర ఆప నాయ లావే జిత్ పవిత్ర ఖేల కలావే